జాషి, నువ్వు జమ్ము దేశ్ కాస్మెటిక్స్ పాకిస్తాన్ కి చిన్నంగా మాతాస్తు హర్బల్ ప్రొడక్ట్ అవ్వాలి సర ఖబర్ అతిరికవాలి నువ్వు జమ్ముగా హార్ ప్రొడక్ట్ చికం దే తాస్తు పాప ఆగే కి చికం దే నేచురల్లీ ఇంగ్రీడియంట్స్ చికం దే.